0: చేసుకుందాం. మన హృదయం శ్రీవారి యొక్క అనుగ్రహ ప్రేమతో నింపాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్ష శుభ సందర్భాన అనేక అనేక శుభాకాంక్షలు. వెంకటేశ్వర వ్రతం శుభాల వ్రతం, గోవింద నామమే మనకు రక్షణం. హరే శ్రీనివాస, హరే శ్రీనివాస.
1: హరే శ్రీనివాస. వ్రతం ఆరో దినానికి చేరి ఉన్నాం. సముద్రుడు ఎంతో లోతైన వాడైన భక్తుని హృదయం అంతకన్నా లోతైనది, అదే వెంకటేశ్వరుని నిజమైన నివాసం. ఈరోజు మాతో ఉంటారు శ్రీ బాలకృష్ణ పడుగారు. అయితే ఆయన తన ఉపన్యాసం ఇవ్వబోతున్నారు, ఆయనను శ్రద్ధగా వినండి.
2: ఓం శ్రీ వెంకటాచలాధీశం శ్రేయోధ్యాసిత వక్షసం శ్రేతచేత సమందారం శ్రీనివాసామహం భజే. ఓం శాంతి శాంతి శాంతి. భక్తులందరికీ శుభోదయం. శ్రీ వెంకటేశ్వర వ్రత దీక్ష శుభ సందర్భంగా ఈ రెండు మూడు మాటలు వినిపించడానికి సదవకాశం కలుగుతున్నది. భక్తులు భగవంతునికి సమర్పించవలసినది పువ్వులు, ఆకులు, పళ్ళు మరియు ఇతర తన తినదగినవి కాదు. ఇవన్నీ తాత్కాలికమైనవి, మార్పు చెందేవి. మార్పు చెందనిది ఏదైతే ఉందో అది భగవంతునికి సమర్పించుకోవాలి. అదే మన హృదయం, మనసు. అయితే మనసు నిండుగా కోరికలను నింపుకొని భగవంతునికి అర్పిస్తామంటే అది అంతా సులువుగా కదలదు. మనసు అన్నింటినీ కాల్చివేసిన బూడిద వలె కోరికలు లేకుండా మరియు నిర్లిప్తంగా మారాలి. ఆ విధమైన స్వచ్ఛమైన మనస్సునే దేవుడికి అర్పించాలి. అదే సరైన నివేదనం. ఏరుగొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇతి ఓం శాంతి శాంతి శాంతి.
1: అర్చకుడైన శ్రీ బాలకృష్ణ గారు ఇచ్చిన ఈ పవిత్రమైన సందేశానికి మా కృతజ్ఞతలు. అయితే నేటి ప్రసారం కొనసాగిద్దాం ఇంకో శ్రీవారి పాటతో.

0: You're listening to RM3 Radio Manoranjan.
1: 94.95.6, 98.2 megahertz. Me there, ladies and gentlemen, this is the one and only Toli Ragalu. Toli Ragalu.
2: Your kind of music, all day, all night, right here on your one and only station.
3: RM3 Manoranjan Radio.
1: Toli Ragalu. Toli Ragalu.
4: తొంభై నాలుగు తొంభై ఐదు పాయింట్ ఆరు తొంభై ఎనిమిది పాయింట్ రెండు మెగా హెర్ట్స్ పైన స్వాగతం సుస్వాగతం శ్రోతలందరికీ మా నమస్కారాలు. మీకు తెలిసినట్టుగానే ప్రతి ఉదయపు వేళ మనం కూడి ఉన్నాం ఇక్కడ మిమ్మల్ని రంజింప చేయడానికి. అయితే వాళ్ళ మీరు క్షేమంగా ఉన్నారని మంచి మూడ్లోనున్నారని ఆశిస్తూ నేను మీ కృతిక హజారైనాను మిమ్మల్ని రంజింప చేయడానికి ఓ గంట సంగీత ప్రయ యానంలో. అయితే మీరు సిద్ధంగా ఉన్నారైతే మీకు తెలిసినట్టుగానే మనం శుభాడుగు వేసినాం శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్షలో. అయితే ఈ శుభ సందర్భం

నా రేడియో పైన ప్రతిరోజు 30 నిమిషాల కోసం మనం యో డివోషనల్ ప్లేలిస్ట్ ప్రసారం చేస్తాము. ఆ తర్వాతనే మనం సినీ పాటలను ప్రసారం చేస్తాము. అయితే మీరు సిద్ధంగా ఉన్నారైతే మనం సాగుదామా నేటి కార్యక్రమం.

అవునండి శ్రోతలారా, ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి మంగళవ్రత దీక్షలో మన మారిషస్ యొక్క ప్రతి యొక్క మందిరాలలో పూజలు జరుగుతున్నది. అయితే ఈ రాబోయే శనివారం నాడు 19th of September 2026 మారిషస్ తెలుగు మహాసభ 1వ శాఖ తయాక్ శ్రీ వైష్ణు మందిరంలో, మారిషస్ తెలుగు మహాసభ 4వ శాఖ రివియర్ జురాంప శ్రీ విష్ణు దేవాలయంలో, మారిషస్ తెలుగు మహాసభ 5వ శాఖ మోసల్మో సెయింట్ ఆండ్రే శ్రీ మహావిష్ణు ఆలయంలో, మారిషస్ తెలుగు మహాసభ 26వ శాఖ పాల్మా శ్రీ రామ మందిరంలో, మారిషస్ తెలుగు మహాసభ 27వ శాఖ సురినామ్ శ్రీ విష్ణు మందిరంలో, మారిషస్ తెలుగు మహాసభ 43వ శాఖ మైబూ శ్రీ సత్యనారాయణ దేవాలయంలో, మారిషస్ తెలుగు మహాసభ 45వ శాఖ గ్రీష్మో శ్రీ మహావిష్ణు మందిరంలో, మారిషస్ తెలుగు మహాసభ 54వ శాఖ ప్లాన్మాన్యో శ్రీ నరసింహ స్వామి దేవాలయంలో, మారిషస్ తెలుగు మహాసభ 55 క్లూని బనాన్ తెలుగు సభలో, మారిషస్ తెలుగు మహాసభ 60వ శాఖ లెస్పెరాన్స్ కాచెమిలితే శ్రీ రామ మందిరంలో, మారిషస్ తెలుగు మహాసభ 88వ శాఖ గుడ్లెండ్ శ్రీ విష్ణు మందిరంలో. ఈ మందిరాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి పూజ జరుగుతుంది. మీరందరినీ ఆహ్వానిస్తున్నారు సభ వాళ్ళు.

సంగీత రసికులారా, ప్రతిరోజు రేడియో మనోరంజన్ ఎన్నుకున్నందుకు అనేక అనేక కృతజ్ఞతలు. మన సమస్త టీం తరఫున ఇంకా ఈ రాబోయే పాట విశేషంగా మీకే అంకితం చేస్తున్నాం.

అవునండి బ్యూటిఫుల్ సంగీత రసికులారా, ఈ ఉదయపు వేళ మీరు ఒక డే ఆఫ్ ని తీసుకున్నారైతే అయితే మీరు ఒక మంచి అల్పాహారాన్ని ఎంజాయ్ చేస్తున్నారైతే ఆనందించండి మీ అల్పాహారాన్ని. ఇంకా శురుచి మన సమస్త ఎంబీసీ సిబ్బంది తరఫున.

వినండి సంగీత రసికులారా, వెంకటేశ్వరుడు భారతీయ ఆధ్యాత్మికతలో విశిష్ట స్థానం సంపాదించిన దేవుడు. ఆయనను శ్రీ మహావిష్ణువు అవతారంగా భక్తులు భావిస్తారు.

అవునండి శ్రోతలారా, తిరుమల కొండపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి అనేక మంది జీవితాల్లో ఆశ, ధైర్యం, శాంతిని నింపే ఆత్మిక మూలంగా నిలుస్తారు. వెంకటేశ్వరుడు అనే పేరు కూడా భక్తి భావంతో నింది ఉంది.

అసలు శ్రోతలారా, వెంకటేశ అనే పదం నుంచి ఉద్భవించిన భావన కొండల మధ్య విలసిన ప్రభువు అనేక కష్టాల నుంచి రక్షించే అధిపతి అని భక్తులు విశ్వసిస్తారు.

0: వెంకటేశ్వరుడిని గుర్చి భక్తుల్లో ఉన్న ప్రధానమైన గౌరవం ఆయన చరిత్ర, కృప, ధర్మబద్ధమైన పరిరక్షణ లక్షణాలపై ఆధారపడి ఉంది. భక్తులు నమ్మకం ప్రకారం ఎవరైతే శ్రద్ధతో ఆయనను దర్శిస్తారో వారికి మనోబలం పెరుగుతుంది.
1: This is my only favorite station, playing the best songs on the radio.
2: RM3 Manoranjan Radio.

అవునండి శ్రోతలారా, జీవితంలో వచ్చే ఓడి దుడ్డుకులు ఎదుర్కొనే శక్తి వస్తుంది శ్రీ వెంకటేశ్వర స్వామి నుంచి. అందుకే తిరుమల వెళ్ళడం అనేది సాధారణ ప్రయాణం మాత్రమే కాదు, అది ఒక ఆధ్యాత్మిక యాత్ర. ఆ యాత్రలో శరీరం అలసిపోయిన అంతరాత్మ మాత్రం శాంతిని పొందుతుంది.

వెంకటేశ్వర భక్తిలో సంకల్పం మరి సేవ ఎంతో ముఖ్యమైనవి. ఆలయ నియమాలు, శ్రద్ధతో చేసే పూజలు, భక్తి గీతాలు ఇవన్నీ మనసును

ట్రీట్ చేస్తాయి. అందుకే మన మారిషస్ దేశంలో ఎక్కడో చూసి భక్తులందరూ సేవ చేస్తున్నారు, మహాప్రసాదాన్ని తయారు చేస్తున్నారు, సంకీర్తన పాడుతున్నారు, శ్రీ వెంకటేశ్వర నామ స్మరిస్తున్నారు. ఇవన్నీ మన వ్రత యొక్క భాగంలో కనబడుతుంది. మాట కంటే మౌనం సురక్షితమైనది. అయితే జాగ్రత్త ఉండండి మీ మాటలతో పాటు.

అవునండి, సంగీత రసికులారా కొనసాగిస్తున్నాం నీటి కార్యక్రమం. ఇవాళ మీరు మీ జన్మదినోత్సవం జరుపుకుంటున్నారైతే మన సమస్త ఎంబీసీ సిబ్బంది తరఫున జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఎప్పుడైనా శ్రీ వెంకటేశ్వర స్వామి కృప కటాక్షం మీ పైన ఉంటారని ఆశిస్తున్నాం. ఈ రాబోయే పాట విశేషంగా మీకే.

అవునండి, సంగీత రసికులారా, దుర్భాగ్యంగా మన కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి సమయం సూచిస్తున్నది. ఇంతటితో మీ కృతికకి సెలవు ఇవ్వండి ఇంకో కార్యక్రమం దాకా. నమస్కారం, బాయ్ బాయ్, టేక్ కేర్.